అప్పసామి, గోవంచామి, ముండ్సామి, ముత్తుసామి, కృష్ణసామి, మాడచామి, మయిల్సామి, వేలుచామి, వీరాసామి, కన్నుచామి, కరుపుచామి, మలచామి, పళనిచామి, గురుసామి, కోటచామి, చిన్నచామి, పెరియచామి, ఆరిచామి, అడుగుచామి, అప్పసామి, కొండచామి, వేటచామి, వెంకటచామి, తంగచామి, పెరుమాలసామి, నారాయణసామి, శివచామి, సీనుచామి, సడయచామి, సంద్రచామి, వెళ్ళచామి, కుయిల్సామి, కుమారసామి, గోదంచామి, అంగుచామి, దొరచామి, పొండుచామి, అయ్యచామి, అన్నచామి, నల్లచామి. మే

సంపదలు బంధాలు ఉన్నా అన్నతో సమం కావులే. అనురాగం నీటితో ఆకాశం వర్షించా పోలవనం.

వివరాల ఏటి గట్టు చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు చెడుగుడు.